0: கைவிடு போறாங்க.
1: நடுநீரில் கைவிடுனா நீர் தவித்து ஹோம வளர்த்தலே காது போறோம் நம்ம ஸ்திதி. రాజకుమారి
0: మహాన్
1: దురాంకార్యాలు
0: బసల్ దంటుల
1: కన్నడి
0: అమ్మేరు నేనే మగేస్తా కన్నడి నంక కన్నడి
1: దాద మల్పున పనమగ
0: దాద మల్పురిచ
1: యాన్ బర్పున అరే గడిగే పొరతాపునందాండ
0: వాళ్ళు క్యూ మనల కయ్యన్న గుర్తాయాడు అంతేనాల్
1: నేనను గుర్తాయలత్తు పోదు మా అరసులేడ దూరుమిని కొర్తున్నాండ నమ్మ రట్టు జన ఊరుడు గడిపారాతోడు గొత్తుండ
0: అమ్మేరే అదే నేను మై ముట్టానా అదే బలత్కారం వల్తానా అరసులు
1: ఎంచిన మల్తుందాండలు నమ్మ సాధిక బర్పు జోలు ఉంది గొత్తాండు ఉంబలు నమ్మ సాధిక బత్తి జోళ్ళ దానే ఉంబల్ సాధిక నమ్మబోయి
0: ఎంచే
1: ఇత్తేనే ఇల్లు గుడి
0: మాత్రల పంపేరు ఇల్లు పుడియరే వల్లి ఇల్లు పుడియరే వల్లి ఆరోగ్యమును కాపాడి అగత్యమిత్రే మాత్ర హోగీను అని పేరు ఈ వ్యంజన పడుతుడు అన్న కూడా ఈ స్థితికి ఇంత గంభీర స్థితికి ఇల్లు పుడిరేవని పోరు
1: అందు దాయి ఈ గంభీర స్థితి ఇట్లా ఇదే ఉంటబద్దదన్నా నీకు నన్న జన్మకాలుడు దాలా ఆపొచ్చింది నీకు
0: అంటే అమ్మారిన ఒక్కూట ఉండటానికి వరదగులు రాకుండా
1: సరే అన్న దాదక్క ఈ ఇల్లు గుడు పోల ఊరూరు సంచార మల్పు ప్రపంచడు బజి కుజుంబే హెట్టే పంపునయ్యే ఏరుళ్ళి ఆయన తువ్వర నరమ్మ నీలక ఇత్తండా ఆయన నరమ్మ నిండు వా విభాగొడ్లా ఆయన నార్దవత్తరవల్లి కొంచెం ఆదిమాన వేండల తొందర అంచిన మంగలు అంచిన హెడ్ అని నాడు వరుడు
0: అమ్మరే ఓ అంచిన మంగనగలిన్నాడు సాధ్యం అయితే ఈరే సరే
1: ఇచ్చి ఎనర్ రావందు కనుకున్న కారణకే నేను గడపడు వందులే యాన నాడి ఎండ తెంకాయడు మాత్రం ఈ అంచెత్తు తెంకాయడు బడకాయడు పురాణ ఆర్డర్ యోగ్యత
0: ఎత్తునాయి సరే తెంపు వల్ల బడగు వల్ల తెంబడగు
1: పంపునకులు పంపేరు మగ నమ్మ సాధనే మల్పునల్ప నమ్మ ఏతం ఇత్తుకోయన్నా ఏ రాళ్ళ ఒరి కొరతే పంపునాయి ఎక్కువ బోడు బోడు దాయి ఇది నమ్మక ప్రచారం ఇచ్చేత్త
0: హండి తల్లి హొలగేరి హెంగి శుద్ధమో అది నింద కరిగినవేకు ఇరగ మండే వలిపి పక్క పొక్క
1: కొత్తాము నిన్న బాయిడే మరడుంది అలా కాదని
0: అన్నీ కొత్తండి ఈరా ఈరి అన్న అమ్మరాదు పుట్టిన గీర జన్మ
1: సార్థకాడు ఆయన హెడ్ ఆదిప్పడు ఆయన ప్రపంచడు ఆయన బుద్ధివంత ఏర్ల ఇచ్చి పండుగ మలక మది మేము వెళ్తూ కొరు
0: ఆయన మంగి ఎనని హెడ్ ఏంది వండేడా
1: నినర్దుల హెడ్ ఆదిప్పుడు నిన్ననే హెడ్ ఏంది కనుకున్నాయి వరి ఉల్లెన్నా ఆయన నినర్ద హెడ్ ఏంది లెక్క అతి బుద్ధి అంతే అంచాలి అంచనా నాడుకోణ మదివే మల్పుగా వాళ్ళ బాలు కొండ కనుకున ఉండత వాళ్ళ జీవన కనుకునవు పది గెండత్ మజ్జిదలే కాదు
0: అందమ్మే
1: అయితే గెండ ఉందో వాళ్ళు ఎన్నోడు గెండ ఇప్పరేయాలి మజ్జి అదుగోడు
0: ఆత్మ పోతా ఆత్మ ఈనాడు ఈనాడు గడిగిన

0: ああ、外が綺麗
1: だね。
0: はい、やるかったね。やめて、グルベレカリ。
1: グルベレカリ。
0: グルベレカリ。
1: グルベレ。
0: グルベレカリ。パテレレテ。
1: あ、パテ。
0: おしゃとんだった。
1: あ、いえ。
0: あっちだばのちゃべん、パテナウ。
1: あっちのね。
0: パパチン。あっち。ఎందు ఏపల పనులు దిప్పాలి నమ్మక ఏచాల పాతిల్లే పోచ్చింది నలమణిని నమ్మేది మళ్ళీగా గులిక్కుల నాండ నమ్ము మగ నలమణిని నమ్ము వచ్చింది గులిక్కులకే బంతి దించినాడే ముత్త మేపగే బుక్క పోతు మణిప్పంది చేతున్న నలమణి చెత్తగే ఆయన బంతి దించినాడే ముత్త మెంపగే ముక్క బాకి దక్కన మండేగా అక్కడి గంతు గంతు దిప్పేగే అచ్చి పన్ని అయికి నీరంచినాలేస్తే అంత పాతాడు గేటంటే ఎంత బాలి పేదాడు అని అంటాడు పాతాడుచి
1: దాన్ని పేదాడు
0: మా తెల్ల నన్ను పెద్ద పెద్ద
1: పెద్ద
0: నన్ను పెద్దగా
1: ఎత్తేగా
0: ఎత్తే మాట పంపు నేనని నేను సమావులే ముక్కులకు గుర్తాపి
1: చేస్తే
0: అచ్చి పండాలి నేను మాతెల్ల పెద్ద పెద్ద పంపారు మాక ఈ బేలికి పోలంగండి కౌతీలు నడుపు కొన్ని బేలికి సేలే అవి ఎన్న అచ్చికి కౌతీలకి బాగా ఎత్తి దుమ్ముద్దు వేసి నవ్వుతీసి నేను పుదచ్చి బేలికి సేలేలా బేలు మనతో అందిట్టే మంచి దిన గౌడీల నన్ను తిరుమండలి నమ్మక కాల బాలికి నిన్న వేల మత ఎత్తే మల్పోయి నీకు పతను నీకు పన కులి పన కులి పన కైతు పతో అని బట్టి మత్తు తిరుగు బతు తుప్పి పన వచ్చి నాదన్న కాలికై వచ్చి వచ్చి నువ్వు
1: గుర్తు
0: అవి వచ్చిన మందే పన కొడితే డాక్టర్ మనుండు అవి కచ్చి నేర్చుకోలేదు పన్నవును మా తంచ దిగొని పరుపునట్టు మాక నన్న కొలి వెళ్ళిన మత్తిది కత్తుంది వాళ్ళని మంద మన దాని గౌడీలు పండారు పన్నవు దక్కదు పోతుంది మండే అయికి పండారు నీ నన్న పన్నవు మాత వచ్చి మాక నిన్న బుద్ధి మాత అంటే పులేవదు యాని నీకు అంటే నెయ్యి కొల్పే నెయ్యి పాతి ఉన్నాను మంది నెయ్యి కొలియలా అచ్చి పంతునైతే నన్న గౌడీలు ఎంచిన కొండల మత్తిది కత్తుంది పడుతుంది నేను మత్తిది కత్తుంది బట్టి ఇళ్ళ బతుకున్న కదాతుండు దాల తీర్చి జాతి చంద్రాతి నిన్నైతే దాల నెయ్యి పోతే పుంజి నీరాదు పోతే అచ్చుతాలు ఎన్న కెపిట్ బతుడు పింటాయాలి ముక్క మండలు నన్న గౌడీలు ఎంచిన కొండ మగ కొంచెం కత్తి నీరు పడితే ఇట్టు పాదం బలు మన దాని గౌడీలు పండేది నీకు నెయ్యి మాత కొంత ప్రేతనాపటి మగ నీ కొన్ని నాయి దగ్గరికి కొన్ని పెళ్ళాలు కొన్ని గొప్పలో ఉంటే బుద్ధి పులేవది అచ్చి పంతున్నదే కరెక్ట్ నీళ్ళు పాటు పదం బరువులు గౌడీలు కొన్నేనింది కొంచెం కరెక్ట్ ముత్త నీళ్ళు పాటు నాయి దగ్గరికి నైట్ పాదం బట్టే ఇలా బతుకున్న గెంచినాయే నాయి చంది చందింది నన్ను నుంగడు వండి పట్టదు పుంచి కమ్మిద నాయి దగ్గర అది పొదు కెంపు కెంపు బన్న పులింది ఓకొందల పేదనెత్తి మగ కాల నీకు అన్నీ కొడుపు నీకు గంజి మంతే ఉంది అచ్చి మంతనైతే బళ్ళు పాటు ఓయితం బలడు గౌడీలు కొన్న అదిత కోనికి బళ్ళు పాటు ఓతే గుచ్చిది బతుకున్న గెంచునుంది నాలెడ్డి కోని మాట్లాడేది నాలిచ్చి
1: అచ్చి
0: పంతునత ముక్కులే పంపుని ముక్క ఎండాలి మరి ముక్కులే నేర్పుని ఎంకుదా వారి పేదలు తున్న కొనుకోలేకపోతే సైకిల్ తప్పుని
1: కొస్తుంది
0: అవే సైతున్న వచ్చి నన్నుకుదా నన్ను పుట్టేలు ఎత్తున కుద ఈత మళ్ళీ ఏం తోసా కాకపోతే సైపుచ్చి అంటే ముక్క గౌడీ అని బందేరు నీకు ఎద్ద పేరే కొలిపే మాక కాల బందే యాని ముక్క గౌడీ ఉలేది చెప్పున కొన్ని పేరు
1: గౌడీ
0: గౌడీ చెప్పున కాళ్ళ ఒత్తుకుపోదు కాలు కాలించి వచ్చే తలకిన పేల మాట పేలి అంతా మంచి దిన పేల తప్పండి గౌడీ ఆకృతి పేరు వచ్చేది గౌడీలు చెప్పున్నాక ఎంత పండే నమ్మక కాల ఎన్న మోనేది వంజి గెలింజిల పుల్లేల వల్లి కాపోడు పండే ఉమ్మిళ్ళ పుల్లేల వల్లి
1: మైతే
0: బతికే బతుకుతో ఉండే అందా ఈ ఉంటు పుట్టను కొంచెం గెలింజి బతుంది గౌడీ అన్న మూకుదు కుళ్ళున్నది గౌడీలు పండుతున్నది గెలింజి ಕುಳ್ಳೆಲ್ಲ ಬಲ್ಲಿಂದೆ ಯಾನಿ ಬದಿಗೆ ತುರುಕುಳೆತ್ತದ ಬಂದೆ ಕೆಲೆಂಜಿದ ಅವು ಗೌಡಿಯಲ್ಲಿ ನಿಕ್ ಗೊತ್ತು ಜಲ್ಪ ಕುಲ್ಲಚ್ಚಿ ಲಕ್ಕ ಲಕ್ಕ ಬಂದೆ ಅವು ಮತ್ತಿಜಿ ಬದಿಗೆ ಒಂದೇ ಬೆತ್ತು ಕೊಡಿಯ ಕೆಲೆಂಜಿಗೆ ಕೆಲೆಂಜಿಲ ಆದು ಹೋತು ಕೆಲೆಂಜಿಲ ಆದು ಹೋತು ಗೌಡಿಯಲ್ಲಿ ನಮ್ಮ ಮೂಕು ದೈತೆ ಮೂಕುದು ಕೆಂಪು ಕೆಂಪುದ ನೀರು
1: ಬಿದಾಯಿ ಬತ್ತೆ
0: ನೆತ್ತೆಲ್ಲ ಕೆಂಪು ಉಪ್ಪುಂದ ಕೆಂಪು ಕೆಂಪು ನೀರು ಬತ್ತದೆ ಮುಖ ಗೌಡಿಯ ಕಾಕದ ಬೇರೆ ಬತ್ತೆ ಬತ್ತೆ ಮುಖ ಬತ್ತದ ಅಜ್ಜಿದ ಮಾತ ಬಂದೆ ಅಪ್ಪಗ ಅಜ್ಜಿ ಬಂದಾಳೆ ನಮಗ ಕಾಲ ನಿಕ್ಕಿಂಚ ಬೇಳೆ ಮಲ್ತನ ನಿಕ್ಕ ಮಂದೆ ಕಲ್ತಿ ಆಪುಜಿ ಮಗ ಈ ಪೋದು ಪೇಂತಿದೆ ತಿಳ್ಕೊಂಡು ಬಲ್ಲ ಪೇಂಟಿಗೆ ಪೋಯ್ನತಿ ಪೇಂಟದ್ದೆಲ್ಲ ಬಂದಾಗ ಪೆಟ್ಟು ತಿಂದಿದೆ ಬರ್ತೀನಿ ಪೇಂಟಗ ಪೋಯ ಪೇಂಟದ್ದು ಪೋದಿಂಚ ತಿಳ್ಕೊಂಡು ಪೋನಾಗ ಮುಖ ಕತ್ತಲ ಅಂದತಿ ಗುಚ್ಚಿಲ್ದಾರೆ ಬಲ್ಲೆಲ್ಲ ಪೋದಿಗೆ ಅಂದೆ ಒಂದು ಇಲ್ಲ ಪೋದಕ್ಕೆ ಅಂದೆ ಒಂದು ಅನ್ನ ಯಾನಂಜಿ ಪುಲ್ಯ ಮುತ್ತ ಮುಲ್ಪ ಜಪ್ಪನ್ನು ಪೋದಿಗೆ ಹಾಕೊಂಡು ಇಲ್ಲದೆ ಪೋಯಲ್ಲ ಬಂದೆ ಐಕಾರಂಜಿ ತೋಳದ ನಮ್ಮನೆ ಇಲ್ಲದ ಪಿದಾಯ್ ಬತ್ತು ಬಂದೆ ಮುಲ್ಪ ಮತ ಅಂಚ ಗುತ್ತಜ್ಜನ್ನಕ್ಕ ಮತ ಜಪ್ಪೆಲೆ ಬಲ್ಲಿ ಮುಲ್ಪ ಇಲ್ಲದ ಪೊಂಜನ್ನಕ್ಕ ಬಂದೆ ಅಂದತ ಅಜ್ಜ ಬಚ್ಚಿನ ಮಂದ ಪಿಲ ಗುಚ್ಚಿ ಬರ್ತಾನು ಅಂತ ದುಂಬು ಬತ್ತೆ ದುಂಬು ಬಂದಾಗ ಕುದ ಪೋದಿಗೆ ನೀ ಕತ್ತಲ್ಲ ತೂನಾಗ ಕುದೊಂದಿಲ್ಲದ ಬಾಕಿ ಬತ್ತೆ ಅಲ್ಪ ಬಂದೆ ಅನ್ನ ಏನೊಂದು ಚೂರು ಪುಲ್ಯ ಮುಂತ ಜಪ್ಪದನ್ನ ಹಿಂಗೆ ಇಲ್ಲ ಪೋಯಲ್ಲ ಪೋದಿಗೆ ಹಾಕೊಂಡು ಅದಕ್ಕೆ ಹಾಲು ಇಲ್ಲದ ಅಲ್ಲಿ ಬಂದಿರಿ ಮುಲ್ಪ ಪೊಂಜನ ಕುಳ್ಳಿರಿ ಜಪ್ಪೆಲೆ ಮತ ಬಲ್ಲಿ ಕುತ್ತಜ್ಜನ್ನ ಪೋಲ ಬಂದೆ ಕುದಂತದ್ದು ಮುನ್ನು ಜೋಲು ಪೋದಿಗೆ ಅಂದಿ ಒಂದಿಲ್ಲದ ಬಾಕಿಲು ಬತ್ತಿಯ ಒಂದು ತೋರದ ಮಣಿ ತಾನೆ ಮಂದದ ಇಂಚ ಮೀಸದ ಹತ್ತಿದೆ ಬತ್ತೇರಿ ಭತ್ತದ ದಾದ ಹೇಗೆಂದೆ ದಾಲಜ್ಜನ್ನ ಪೊಂಜನಕಲು ಉಳ್ಳೇರೆ ಇಲ್ಲ ಅದು ಕೇಳಿ ತಾಯಿಗೆ ಕೆಂದೆ ಟೀಚರ್ ಕೊಂದು ಪುಲ್ಯ ಮುತ್ತ ಜಪ್ಪೆಡೆ ನನ್ನ ಬಂದೆ ಪಂತನ ಒಂಜು ಗೊತ್ತು ಸರಿ ಹಾಕಿ ಮೂಕು ಮುತ್ತು ಮತ ದಳಿನೇ ತಾಕಿ ಎನ್ನ ಮೂಕುದೆ ಕೆಂಪು ಕೆಂಪುದ ನೀರು ಮತ ಬಿದೈ ಬತ್ತ ಅಜ್ಜಿ ಬಂದ ನಿಕ್ಕಿ ನನ್ನ ಬೌಲ ಬೊಜ್ಜಿ ಮಗ ಕೂಲಿ ಕಾಪುಲ ಐದು ಮುಖ ಕೂಲಿ ಕಾಪುನಕ್ಕೆ ನೂದುಂಡು ನೂದು ಕೂಲಿ ಕುಳು ಕಲಿನ ಮರಗಳಲ್ಲಿ ಅಡ್ಡೆಯನ್ನು ಪೀಲಿ ಬರ್ತದೆ ನನ್ನ ಸ್ವಲ್ಪ ತಾಜುಂಡು
1: ರಡ್ಡೆಯನ್ನು ಪೀಲಿ ಬರ್ತದೆ ಸ್ವಲ್ಪ ತೆನ
0: ಮಾಡ್ತದೆ ತುಂಬುದವರ ಬರ್ತದೆ
1: ವಾರದ್ದು
0: ವಾರ ಮಾತ್ರ ಲೆಕ್ಕ ಅಲ್ಲಿನ ವಾರದ ಒಲಿ ನೆನಕೇನೆಲ್ಲ ಈ ವಾರದ ಒಲಿ ನೆನಕೊಲಿಯಲ್ಲ ವಾರ ಶನಿವಾರ ಶನಿವಾರ ಅಂಚ ಆಯ್ಕೆ ಇತ್ತೆ ಇತ್ತೆ ಎತ್ತೆ ಕುಲಿ ನೆಬ್ಬು ಕುಲಿ ಕುಲಿ ಎತ್ತೆ ಮನಿ ಪೂಜ ನೋತುಲ್ಲ ಮನಿ ಪೂಜ ನೆರಿಂದ ಮನಿ ಪೂಜೆ ಪೋದ ಜೊತೆ ಒಂದು ಮನೆ ಅಂಚತ್ತೆ ಸತ್ಯೊಟ್ಟು ಲಡ್ಡು ಸದ್ದ ಪಾತಿಂದೆಲ್ಲ ಇಂಚ ಇಂಚ ಮಸಿ ಒಂದು ಬರ್ಬೇಡ ಗೊತ್ತಿದೆ ನನ್ನಂದು ಮೇಲೆಂದು ಕುಲಿ ಕುಲಿ ಕೊಂತ ಮೇಲೆ ಬಿಡ್ಕೊಂಡು ಬುಕ್ಕ ಕನಕ ಮಾಡ್ಬೋದು ಕನಕ ಮಲ್ತದೆ ಕಂತೆ ಕತ್ತು ಕೊಂದು ತುಕೊಳ್ಪುನ ಅಜ್ಜಿದ ಅಜ್ಜಿ ಬುಕ್ಕ ಪತ್ತೊಂದು ಬೋದು ಗೌಡಿ ನಾನೇ ಕೊಲ್ಪುನು ಅಂಚ ಕನಕ ಇಲ್ಲಗೆ ಕನಕ ಬೋದ ನೆಂದನೆ
1: ಪಲ್ಲೆ
0: ಇಲ್ಲಗೆ ಬೋದೆ ಕನಕ ಬುಚ್ಚೆ ಇತ್ತ ಕನಕದ ಬೇರೆ ಬಾರಿ ಕಮ್ಮಿಯೇ
1: ಅಂದ
0: ಅದಕ್ಕೆ ಕಾಕಾಜಿನ ಮಜ್ಜಿದ ಕೊಂಡು ಗುಡಿಸ್ತದ ಮಂದೆ ಚಾಪು ಆಯ್ಕೆ ಇತ್ತ ಪಿದಾಜಿ ಸದಾನ ಕುಳಿಪೇಣ ಮತ ಮೇಲೆ ಮುಟ್ಟೆ ಮಲ ಮಲ್ಲ ಇಲಿಯ ಮಲಪ್ರೇ ಮಾತ ಕಚ್ಚಿದಾನೆ ಈ ಸಾಕಿ ಒಯ್ಕ ಗದಿದೀಪ್ ನಾವು ಒಂದಿಕ್ಕ ಗದಿದೀಕ ನಾವು ಕಂದು ಮಲ್ಲ ಮರಪ್ಪು ಪರಾಮರ ಒಂದಿ ಗದಿದೀದಿ ಈ ಸತಿ ಒಯ್ ಮಲತ ಮಿತ್ತು ಕತ್ತದಾನಿ ಇತ್ತ ಕದೆ ಮುಲ್ಪೊಂದು ಕೊದಿ ಮುಲ್ಪೊಂದು ಯಾನ ಕದೆ ಕೊದಿನ ಕತ್ತನ ಕದೇನು ಕುದ ಕಟ್ಕೊಚ್ಚ ಐಕು ಕೊಟ್ಟಿಟ್ಟುಂತದ್ದು ಕದೇನೆ ಕತ್ತಿನ ರದ್ದು ಮೇಲೆ ಒಲನೆ ಹಾಕಿದ ಎಂಟ್ಲ ಬುದ್ಧಿಂತು ಏನಾದ್ರು ಮುಗುಳು ಪೆಜ್ಜೆ ಅಂತ ನಾ ಕಲಿಗೆ ಬುಜ್ಜಿದ್ದಿ ಗಡಿದೆ
1: ಕಥಾ ಬುತ್ತುಲ ತಡೆಯ ಬುತ್ತುಲ ತಡೆಯ
2: ಇದುವರೆಗೆ ಯಕ್ಷಗಾನ ಹಾಸ್ಯ ಕಲಾವಿದರ ಒಕ್ಕೂಟ ಇವರು ಅರ್ಪಿಸಿದ ಆಟದ ಆಯನ ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ನಡೆದ ತುಳು ಯಕ್ಷಗಾನ ಬಂಗಾರ ಬೊಡೆದಿ ಇದರ ನಾಲ್ಕನೇ ಕಂತು ಕೇಳ್ತೀರಿ. ಇನ್ನು ಮುಂದಿನ ಕಂತು ನಾಳಿನ ಯಕ್ಷಗಾನದ ಪ್ರಸಾರದಲ್ಲಿ. ಅಲ್ಲಿವರೆಗೂ ಕೇಳ್ತಾನಿರಿ ರೇಡಿಯೋ ಸಾರಂಗ 107.8 FM. ಇದು ಬಣ್ಣ ಬಣ್ಣದ ಬದುಕು.

అర్జునే తనుడు కర్ణుని లోకుడు యనుమల్లే, ధైర్యుడు రావణే, ధర్ముడు విభీషణే, భూబిల్లుడు అర్జునే,

0: ನೀವು ಕೇಳ್ತಾ ಇದ್ದೀರಾ ರೇಡಿಯೋ ಸಾರಂಗ 107.8 FM. ಈಗ ಯಕ್ಷಗಾನದ ಪ್ರಸಾರ. ಯಕ್ಷಗಾನ ಹಾಸ್ಯ ಕಲಾವಿದರ ಒಕ್ಕೂಟ ಇವರು ಅರ್ಪಿಸುವ ಆಟದ ಆಯನ ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ನಡೆದ ತುಳು ಯಕ್ಷಗಾನ ಬಂಗಾರು ಬೊಡಿದಿ. ಈಗ ಬಂಗಾರು ಬೊಡಿದಿ ಈ ಯಕ್ಷಗಾನದ 4ನೇ ಕಂತು.
1: కార్యక్రమ కొరడు పాత్ర లక్కదు పోరే తీరుడే అవు పూర పొరిచి ప్రశ్నకి ఉత్తర నమ్మ మధుమే నడుక కొరందు కొరందు పోక అత కొరందు కొరందు పోక అంచాది ఈ అన్న మధుమేళ నిన్న ఆ జీవనద ఉంది ఆ ಸಂಸಾರದ ಆ ಪ್ರಶ್ನೆಗುಂಡತ್ತ ಸಂಸಾರ ಜೀವನ ಮಲ್ಪುನ ಸಂಸಾರದ ನಡಕ್ಕೆ ಇಂದಿನ ಉತ್ತರ ಬೋಡ ಅವಿನ ಪೂರ ಯಾನು ಕೊರಪೆ ಅಂಚಾದಿ ಎರಡು ಮದುವೆ ಎಡ್ಡೆ ಅಂದ್ರೆ.